ఆశ్చర్యాసము దేశం తోసం తోసం జయ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దేశ జీవ దే
Tashi Delek, number 2, Lamrum Shevi, Geji Gundu Taveto, Pyogi Nangchu Senshiye. Hi, you are listening to Lamrum Internet Radio, Tibetan Buddhist teachings for the planet Earth.